0: గారే గారే
1: యా జరబడే
0: గారే గారే
1: యా సూర బదల
0: గారే గారే
1: యా అమ్మక బట్ట
0: గారే గారే
1: యా సూర కి దరది యా సూర ఇన్నాయా ఏదో యా యా కచతురనార అమ్మ